0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బిఎన్ సురేష్ వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పి సుందర్ రాజన్, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
4: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ బిఎన్ సురేష్. హీఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ పి సుందర రాజన్ అండ్ ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
3: కార్యక్రమంలో ముందుగా వినండి రారా రాజీవ లోచన, మోహనరాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
4: శ్రీ బిఎన్ సురేష్ బిగిన్స్ హిస్ ఫ్లూట్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య.

0: ఇప్పుడు వినండి దర్బారీ కన్నడ రాగంలో పురందరదాసు దేవరనామ ఆదితాళం.
1: You will now listen to a Devaranama of Purandaradasa, set to Aditaal in Rag Darbari Kannada.

0: ఇప్పుడు వినండి శ్యామశాస్త్రి కృతి పాలించు కామాక్షి మధ్యమావతి రాగం ఆదితాళం.
1: లిసన్ టు పాలించు కామాక్షి, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మధ్యమావతి, కంపోజ్డ్ బై శ్యామశాస్త్రి, సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు పురందరదాసు దేవరనామ యమన్ రాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ దేవరనామ ఆఫ్ పురందరదాస ఇన్ రాగ్ యమన్ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బిఎన్ సురేష్ వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పి సుందర రాజన్, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: యు వర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ బిఎన్ సురేష్. హి వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ పి సుందర రాజన్ అండ్ ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి రంగరాజు వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ సిఎన్ చంద్రశేఖరన్, మృదంగంపై శ్రీ బెజవాడ ఆంజనేయులు. కార్యక్రమంలో వినండి ధరిని తెలుసుకోండి, శుద్ధ సావేరి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ వి రంగరాజు. హి ఇస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ సిఎన్ చంద్రశేఖరన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ బెజవాడ ఆంజనేయులు. లిసన్ టు ధరిని తెలుసుకోండి, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ శుద్ధ సావేరి. Set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి రంగరాజు వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ సిఎన్ చంద్రశేఖరన్, మృదంగంపై శ్రీ బెజవాడ ఆంజనేయులు.
1: You were listening to a Carnatic classical flute recital by Shri V. Rangaraju. He was accompanied on violin by Shri C. N. Chandrasekharan and on murdangam by Shri Bejavada Anjaneyulu.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: యూ హ్యావ్ జస్ట్ హర్డ్ ఎ దర్బారు రాగ వర్ణం సెట్ టు ఆదితాళ్.
1: ఇంతవరకు దర్బారు రాగ వర్ణం విన్నారు ఆదితాళం.
0: నౌ లిసన్ టు ముత్తుస్వామి దీక్షితార్ కృతి పంచమాతంగ ఇన్ రాగ్ మలహరి సెట్ టు రూపక్ తాళ్.
1: తర్వాత పంచమాతంగ మలహరి రాగం రూపక తాళం ముత్తుస్వామి దీక్షితుల కీర్తన.

0: You have just heard to Emuthaswamy Dikshithar Kruthi Panchamathanga Inrag Malhari Settu Rupakthal.
1: ఇంతవరకు పంచమాతంగా ముత్తుస్వామి దీక్షితులు కీర్తన విన్నారు. మలహరి రాగం రూపక తాళం.
0: నౌ లిసన్ టు త్యాగరాజ కృతి రామ నిన్నగాని ఇంద్రాగ్ నారాయణి సెట్టు ఆదాళ్.
1: తర్వాత రామ నిన్నేగాని నారాయణి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: ఇంతవరకు బ్రోవ బారమ త్యాగరాజస్వామి కీర్తన విన్నారు. బహుదారి రాగం ఆదితాళం కార్యక్రమంలో చివరిగా ఎవరురా నిన్ను వినా త్యాగరాజస్వామి కీర్తంటారు మోహనరాగం మిశ్రచాపుతాళం.
1: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్ శ్రీ అన్నవరపు రామస్వామి నౌ ప్రజెంట్స్ ఎ త్యాగరాజ కృతి ఎవరురా నిన్ను వినా ఇన్ మోహన సెట్టు మిశ్రచాపుతాళ్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ పంతుల రమ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ మావుడూరి సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ ధన్వాడ ధర్మారావు.
4: Listen to a Carnatic classical vocal recital by Dr. Pantula Rama. She is accompanied on violin by Shri Mavaduri Satyanarayana Sharma and on murdangam by Shri Dhanwada Dharmarao.
3: Karyakramamlo munduga vinandi Subramanyena Rakshitoham Sutta Dhanyasi Ragando Muthuswami Dikshitar Kruti Aditalam.
4: Dr. Pantula Rama begins her vocal recital with a composition of Muthuswami Dikshitar, Subramanyena Rakshitoham, in rag Shuddha Dhanyasi, set to Aditala.